శ్రోతలకు నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నది సమ్మమూర్తి మంచెళ్ళ మరియు శ్రీనివాస లక్కరాజు గారు. ఆయన లక్కరాజు గారు వేరే పని మీద ఉన్నారు. జస్ట్ ఆయన తిరిగి వచ్చే లోపల నేను కొన్ని ప్రోగ్రామ్ని కొంతవరకు మొదలు పెడతాను. మీ అందరికీ స్వాగతం. సో ముఖ్యంగా ఈరోజు కార్యక్రమము క్రితం వారం ప్రసారం చేసిన కార్యక్రమానికి అనుబంధంగా వేస్తున్నదే. అందువల్ల నేను మామూలుగా దానికి కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చి మీ ప్రోగ్రామ్ మొదలు పెడతాను. భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీమతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు జన్మదినం జూన్4 అయింది. ఆ సందర్భంలో మన లక్ష్మణప్రసాద్ గారు ఇంకా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఆయన బాలసుబ్రహ్మణ్యం గారి గురించి, ఆయన ప్రతిభ గురించి, ఆయన చేసిన మంచి పనుల గురించి, వాటి గురించి. సో అంటే గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జయంతి ఉత్సవం పరిచయం ఏ విధంగా ఉందంటే, సంగీతానికి భాషాభేదం లేదు అని నిరూపించిన మహనీయుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. 5 దశాబ్దాల పాటు తన అద్భుతమైన గాత్రంతో భారతీయ చిత్ర పరిశ్రమలో ఏలిన స్వరచక్రవర్తి ఆయన. కేవలం గాయకుడిగానే కాకుండా నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత దర్శకుడిగా, నిర్మాతగా బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. సో ఆయన బాల్యము అట్లాగే సంగీతంలో ప్రవేశం ఎట్లా జరిగిందనేది చిన్న 2 ముక్కల్లో వినిపిస్తాను. బాలసుబ్రహ్మణ్యం గారు 1946 జూన్4 ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి ఎస్పి సామమూర్తి గారు. ఓ, నా పేరు ఉంది దీనిలో? ఓకే, కాదండి, బాలసుబ్రహ్మణ్యం గారి తండ్రి గారి పేరు కూడా సామమూర్తి గారు. ప్రముఖ హరికథా కళాకారుడు ఆయన. తండ్రి నుంచి సంగీత వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలుగారు ఇంజనీరింగ్ చదువుకుంటేనే పాటల పోటీల్లో పాల్గొనేవారు. 1966 శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న అనే తెలుగు సినిమా ద్వారా ఆయన గాయకుడిగా చిత్ర పరిశ్రమను అడుగుపెట్టారు. ఆయనకి తిరుగులేని రికార్డులు, ఘనతలు చాలా ఉన్నాయి. సో ఆయన తన సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన మైలురాళ్లను అందుకున్నారు. సో శ్రీనివాస్ గారు, ఈ సందర్భంలో బాలసుబ్రహ్మణ్యం గారి మీద పాటలు వేద్దామని అన్నారు, అందుకని నేను మామూలుగా ముందుగా ఈ పాట వినిపిస్తాను. సో

ఆ పాట విన్నారు కదండి. దీన్ని వేయటంలో అంటే నా ఆంతర్యం ఏంటంటే, శ్రీనివాస్ గారు అడిగింది ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారి మీద పాటలు పట్టరండి వినిపిద్దరు కానీ అన్నారు. నేను మామూలుగా నా సొంత కవిత్వం కాళిదాస్ కవిత్వంలో కొంత నా పైచం కొంత అన్నట్టుగా నేను ఈ పాట వేసి ఆయన్ని అడుగుదామనుకున్నాను అనమాట. ఓకే సార్, మీకు మామూలుగా దేనిలో ఏ రకమైన పాటలు వేయించమంటారు? నా దగ్గర 4 CDలు ఉన్నాయి, ఆకలి రాజ్యము, మరో చరిత్ర, దాని తర్వాత ఏమన్నా శివ, దాని తర్వాత గీతాంజలిలో ఉన్నాయి. అందువల్ల మీకు ఏది కావాలంటే అది వేస్తానని చెప్పాను. సరే, అంటే ఇంకోటి కూడా ఏంటంటే ఈ పాట ద్వారా అంటే బాలసుబ్రహ్మణ్యాన్ని మామూలుగా బాలసుబ్రహ్మణ్యం గారి స్పెషాలిటీ ఒకటి నాకు అనిపించడం కాదు. స్పెషాలిటీ ఏమిటంటే ఆయన వచ్చిన తర్వాత గొంతులు మార్చడము లేకపోతే వివిధమైన భంగిమ దీనిలో పాటని డెలివరీ చేయడంలో ఆయన కొత్త చరిత్ర సృష్టించాడు ఒక విధంగా మాట్లాడితే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పాట కూడా కొంచెం వెనసొంపుగా ఉంటుందనే ఉద్దేశంతో వేశానమాట. సో తర్వాత దానికి వస్తే గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి మధ్య చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. వాళ్ళ మధ్య సంబంధం కేవలం వృత్తిపరమైనదే కాకుండా అంతకు మించి ఒక అద్భుతమైన ఆత్మీయ అనుబంధం ఉండేది. తెలుగు సినీ సంగీత ప్రపంచంలో వీరిద్దరి కలయిక ఎన్నో క్లాసిక్ పాటలను అందించింది. సో మీకు సిరివెన్నెల శాస్త్రి సీతారామ శాస్త్రి గారి పాటలు లేకపోతే సాహిత్యము మీరు వినే ఉంటారు. దానికి బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు తోడవటంతో మామూలుగా తెలుసు కదా, ఇంకా చాలా బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అనేవి ఒక స్పెషల్గా అని చెప్పుకోవచ్చు. సో వీరిద్దరి పరిచయము దానిలో అండ్ ఫస్ట్ స్టెప్స్ ఏంటంటే సీతారామ శాస్త్రి గారి మొదటి సినిమా సిరివెన్నెలలో అన్ని పాటలు ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారే పాడారు. నిర్మాత తలపున విధాత తలపున ప్రభవించినది అనే మొదటి పాటతో వీరిద్దరికి కాంబినేషన్కి ట్రెండ్ సెట్ అయింది. సో అందుకని ఈ సందర్భంలో మీకు ఈ దీని నుంచి ఒక పాట వినిపిస్తాను, వినండి. ఇది మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి పాట, ఈ పాట వినండి.

అదండి ఆ పాట విన్నారు కదా, అంటే మీకు నేను వేద్దామని అనుకున్న పాట దొరకలేదు నాకు, అందువల్ల మామూలుగా ఈ పాట ఈసారికి సర్దుకోండి. ఇంకపోతే మనం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతున్నాము. సో ఆ సందర్భంలో వాళ్ళిద్దరికి ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం ఏంటంటే, సిరివెన్నెల గారు రాసే అక్షరాల లోతును భావాన్ని బాలుగారు పూర్తిగా ఆస్వాదించి పాడేవాళ్ళు. ఈ సెంటెన్స్ ఎట్లా ఉన్నా కానీ ఒకటి మటుకు నిజం, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు అంటే ఏమాత్రమో పాడిన దానిలో ఉచ్చరించడంలో వాటిలో మటుకు చాలా చక్కగా, అంటే చాలా ఎప్పుడు ఏమాత్రం లో తప్పులు ఉండేవి కాదు, ఏమాత్రం లోటుపాట్లు ఉండేవి కాదనమాట. అది అంత మటుకు నాకు గుర్తు, అంతకన్నా నేను దానికి ప్రవచించలేను కానీ, బట్ ఆయనకి ఆయన అంటే ఆయన స్పష్టత కానీ లేకపోతే మామూలుగా పలకటంలో కానీ అక్షరాన్ని పలకటంలో కానీ ఏమాత్రము కాంప్రమైజ్ అయ్యేవాడు కదా ఆయన. సో అట్లా పాడేవాడు అనమాట. సో సిరివెన్నెల సీతారామ గారు శాస్త్రి చెప్పిన శాస్త్రి గారు చెప్పిన దాని ప్రకారము అంటే ఐఎమ్ కోట్, నేను ఎంత కష్టమైన పదాన్ని రాసినా దానికి తన గొంతుతో పూర్తి న్యాయం చేయగల పెద్ద ఏకైక గాయ

కూడా బాలు అని సిరివెన్నెల తరచూ చెప్పేవారట. సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది అంటే దే అప్రిషియేట్ ఈచ్ అదర్ సో మచ్ అనేది. ఇంకొకటి, వయసులో ఉన్న సిరివెన్నెల చిన్నవారే అయినప్పటికీ ఆయన రాసే సాహిత్యం వలన బాలుగారికి ఎనలేని గౌరవం ఉండేది. సో అట్లాగే మా బాలుగారి ఇంకొక ఇంపార్టెంట్ వేదిక ఏంటంటే పాడుతా తీయగ. మనందరము ఎన్నోసార్లు పాడుతా తీయగ దీన్ని అంటే అది వచ్చినప్పుడు మిగతా పనులను ఆపేసేసి వినుంటాము అందరం కూడా. సో అటువంటి అంటే పాడుతా తీయగ ద్వారా బహుశా మామూలుగా ఆయన పాడుతా తీయగ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి ఆయన ఈటీవీకి చాలా పేరు తెచ్చాడు. సో అట్లాగే ఒక విధంగా చెప్పాలంటే అందరూ మనకి అంటే జనరల్గా అంతకుముందు పాటలు పాడేవాళ్ళు అంటే ఓన్లీ సుశీల అంటే లిమిటెడ్గా ఉండేవాళ్ళు. సో మామూలుగా అవి పాడుతా తీయగ వేదిక వచ్చిన తర్వాత చాలా చాలా కొత్త మంది కొత్త వాళ్ళు వెలుగులోకి వచ్చారు. అందరికీ అంటే ఒక విధంగా మాట్లాడితే అంతకుముందు మనకి దీన్ని ఆటలాడుకోవడానికి వాటికి పోయినప్పుడు ఇంట్లో అనేవాళ్ళు ఏంట్రా ఆటలాడుకుంటున్నాం అది కూడు పెడతాయా గుడ్డు పెడతాయా గుడ్డ పెడతాయా మామూలుగా చదువుకో అనేవాళ్ళు. సో అట్లా ఒక విధంగా మనం చూస్తే ఈ పాడుతా తీగా వచ్చిన తర్వాత ఇప్పుడు సంగీతంలో పరిజ్ఞానం అంటే అభిరుచి ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఒక లైఫ్ బ్రతుకు తెరుగుగా ఏర్పడిపోయిందనమాట. అంటే వాళ్ళకి సంపాదనలు ఉన్నాయి. మామూలుగా సినిమా పాటల్లో వాళ్ళకు కూడా పాడిచ్చేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు వచ్చే ఆ విధంగా ఉండేదన్నమాట. సో నా ఉద్దేశంలో అంటే నా ఉద్దేశం అని కాదు అంటే పాడుతా తీయగ వేదిక ద్వారా ఆయనకి బాలసుబ్రహ్మణ్యం గారు చాలా మంచి పని చేశారు. చాలామంది చిన్నపిల్లలు గాయకుల్ని అంటే మామూలుగా వెలుగులోకి తెచ్చారు. సో ఆ విధమైనది ఒకటి. సోకపోతే ఇంకొక తర్వాత కార్యక్రమం తర్వాత ప్రోగ్రామ్ని మళ్ళీ కంటిన్యూ చేసే ముందర శ్రీనివాస్ గారు పెట్టిన ఒక పాట ఉంది, ఆ పాట వినిపిస్తాను, అది కూడా వినండి మీరు.

0: చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది. అసహాయతలో దడదడలాడే హృదయ మృదంగ ధ్వానం, నాడుల నడకల తడబడి సాగే ఆర్తుల ఆరని శోకం.
1: సమయం అయిపోతుందండి. బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా చెప్పాలని వింది వింది ఉంది, చెప్పాలని గొంతు విప్పాలని ఉంది అన్నట్టుగా నాకు కూడా మామూలుగా చాలా విషయాలు చెప్పాలని ఉంది, కానీ టైం అయిపోవచ్చింది. అందువల్ల మిగతావన్నీ వచ్చే కార్యక్రమంలో మళ్ళా మీకు వినిపిస్తాం.